0: గారే గారే
1: గరబడజీ
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మకు
0: గారే
1: సూర్ కి తరజీ సూర్ ఇన్నాయా ఏదో